నమో భూ భూపే నమో దాను దానే నమో మన మానే నమో రోగ రోగే నమో తంక్షణానే నమో మంత్ర మంత్రం నమో యంత్ర యంత్రం నమో ఇష్టే ఇష్టే నమో తంత్ర తంత్రం సదా సచిదానంద సర్వం ప్రణాశీ రూపే రూపే సమాస్తుల నివాసీ సదా సిద్ధదా బుద్ధదా అభృతకర్త అదు ఉర్దర్దంగ గంగోహర్త పారం పరం పరమేశ్వరం పురుషపాలం సదా సర్వదా ఆశ్రదాత దయాలం అషేదీయ పేదీయ నామంగ కామం సమస్తు రాజీ సమస్తాస్తుతామం తేరాజోర్చాచరీ శాంబ జలయ కలయ పీతా భయ ప్రభు అజువా దేశా పేశాయ భుజంగ ప్రయాత శాంబ అఘాధి అబాధి అనంది స్వరూపే నమో సర్వమాన్యే సమాస్తే నదాన్నే నమాస్వం నరనాథే నమాస్వం పరమాతే నమాస్వం అగంజే నమాస్వం అభంజే నమాస్వం అకాలే నమాస్వం అపాలే నమో సర్వదేశే నమో సర్వపేశే నమో రాజరాజే నమో సహజ సహజే నమో సహసాయ నమో మహామాహే నమో గీత గీతే నమో ప్రీత ప్రీతే నమో రోఖ రోఖే నమో శోక శోఖే నమో సర్వరోగే నమో సర్వభోగే నమో సర్వజీతం నమో సర్వపీతం నమో సర్వజ్ఞానం నమో ప్రమతానం నమో సర్వమంత్రం నమో సర్వజంత్రం నమో సర్వదృష్టం నమో సర్వకృష్ణం నమో సర్వరంగే తర్పంగీ అనంగే నమో జీవ జీవం నమో వీరి బీజే అఖిజే అభిజే సమాతం పరసిజే గర్భాలం స్వరూపే కో కర్మం ప్రణాసీ సదా సర్వధార దిశదిం నివాసీ చర్పట శాంత తౌ ప్రసాద్ అమృత కర్మే అమృత ధర్మే అఖల యోగే అచల భోగే అచల రాజే అటల సాజే అఖల ధర్మం లా కర్మం సర్వం దాత సర్వం జ్ఞాత సర్వం పానే సర్వం మానే సర్వం ప్రాణం సర్వం ద్రాణం సర్వం భుక్త సర్వం జుగత సర్వం దేవం సర్వం దేవం సర్వం కాలే సర్వం పాలే రుఆల శాంత తౌ ప్రసాద్ ఆదిరూపనాదిమూర్తయోనిపురుఖ పార సర్వమాంతరమాన్ దేవ పేవాదుదారు సర్వపాలక సర్వకాలకౌ సర్వకోపన కాలు జత్ర తత్ర విరాజీ అవతూత రూపరసాల్ నామఠావన జాజాక రూపరంగన రేఖ ఆదిపురుఖ దారుమూర్త యోనాద శేఖ దేశౌర్ణ పేశ జాకర రూపరేఖ నరాగ జత్ర తత్ర దేశా విశాహి ఫలు అనురాగ నామ కామ వీన్ పేఖత తామున జాహి సర్వమాన్ సర్వతరమాన్ సదైవ మాన్ తాహి ఏక మూర్త అనేక దర్శనం కేంద్ర రూప అనేక ఖిల ఖిల ఖిల ఖిల నయంత గోబర ఏక దేవ ప్రేమ న జాని జయ బేదర్గ దేవ రూప రంగ న జాత పాత జాని కే జేవ తాత మాద న జాత జాకర జనం మరణ విహీన చక్కర బకర ఫిర జదర జాక మాని ప్రతీన లోక చౌదాం కే విఖయ జగ జాపి జయ జాప ఆది దేవన్ ఆదిమూర్త థాపు సవ జయం థాప పరమ రూప పునీత మూర్త పూర్ణ పురుఖ పారు సర్వసురచయో సుయం పవకణ భంజనహార్ కాళహీన్ కలశ యుగత కల్పురుఖ దేశ ధర్మ తామస పరమరత అభూతలఖ పేశ అంగరాగన రంగ జాక జాత పాదన నామం గర్వగంజన దోష్ట భంజన ముగ్ధదాయక కాం ఆపరూపమీకానోస్తత ఏకపురుఖవతూత గర్భగంజన సర్వభంజన ఆదిరూపసూత అంగహీన పంగనాథమ ఏకపురుఖ పారు సర్వలాయక సర్వకాయక సర్వగోప్రత పారు సర్వగంత సర్వహంత సర్వతేయనపేఖ సర్వసహస్రనా జానే జయ రూపరాంగారరేఖ పరం భీ ప్రాణ జాక నేత పాగత నెత కోట సిమృత ప్రాణ శాస్త్ర నయావై బోచేత మద పార షంద తౌ ప్రసాద గుణగణ ఉదార మహిమా పార ఆసన భంగ ఉపమానాంగ అనుభవ ప్రకాశ నిర్జన నాశ రాజన్ బాహ శాన్ షా రాజన్ రాజు పానన్ పాను దేవాన దేవ ఉపమా మహాన్ ఇంద్రానింద్ర బాలాన్ బాలు రంకాన్ రంగు కాలన్ కాలు అనుపూత అంగ పాపాంగ గర్మిత పారు గుణగణ ఉదార మునుగన్ ప్రణామ నిర్పణే కాము ఆత దుత ప్రచాండ మితగా త్యాఖాండ అలిష్ట కర్మ అదృష్ట ధర్మ సర్వ ప్రణాఢ్య ఆనడాండ బాడ్యాచరీ షంద దౌ ప్రసాద్ గోబిందే మకందే ఉదారే అపారే హరియంకరియంగ నిర్నామే కామే భుజంగ ప్రయాత షంద చతర్ చక్ర కర్త చతర్ చక్ర హర్త చతర్ చక్ర దానే చతర్ చక్ర జానే చతర్ చక్ర భరతి చతర్ చక్ర భరతి చతర్ చక్ర బాలే చతర్ చక్ర కాలే చతర్ చక్ర భాసే చతర్ చక్ర భాసే చతర్ చక్ర మానే చతర్ చక్ర దానే చాచరీ షంద నా సత్ర న మిత్ర న పరమంగ న పిత్ర న కర్మంగ న కాయ జన్మంగ అజాయ నా చిత్ర న మిత్ర పరయ పవిత్ర ప్రతిష్టాధిష్టాదృష్ట కృష్ణ భగవతి

వాహకుడు నెట్టు పట్టులు వచ్చారా, వాహకుడు నెట్టు పట్టులు వచ్చారా, వాహకుడుతో హెల్తారా, వాహకుడుతో హెల్తారా, ఆఖే ఆవత్ సింగ్ చూపారా, ఆఖే ఆవత్ సింగ్ చూపారా, వాహకుడికి ఫతే బులావా.